ప్రియ అనన్య గతి సోరాం శ్యావర రామచంద్రకి జయ. ఓ ఏ కపి మంకీ ఈ సజ్ హే హనుమాన్జీ డోంట్ బి డిప్రెస్డ్ అట్ హార్ట్ అండ్ ఈ సజ్ టు ముఝే లక్ష్మణ్ సే భీ దుగున్ దుగునే అధిక్ ప్రియా హై ప్రియా హో రాజా రామచంద్ర కీ జయ. సీ మై లక్ష్మణ్, వెల్ యు ఆర్ మోర్ దేర్, యు ఆర్ ట్వైస్ అస్ దేర్ టు మీ అస్ మై ఓన్ బ్రదర్ లక్ష్మణ్. ఓ హనుమాన్ జీ, యో తో సబ్ కోయి ముఝే సమదర్శి కహతే హై, యు నో మెనీ సే, యు సే దట్ ఐ యామ్ లైక్ మైండెడ్ టు ఆల్, సమదర్శి కహతే హై, పర్ ముఝే సేవక్ అధిక్ ప్రియ హై, బట్ ద వన్ హూ సర్వ్స్ మీ, the devotee of mine is

పరుషంధార్యః ఉతైనం విశ్వాభూతాని సాదృష్టు మృతీందః నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీదుషే అథో యో అస్యాస్తవానో ఏతేభ్యో ఉహం తేభ్యో ను కర్మమః ప్రముంచ ధనవస్తామాయుభిర్రత్న జ్యార్మ్యః యాస్తి హస్త ఇషవా పరతా భగవో వపా అవదత్య ధనుస్తవా సహస్రాక్ష శీతూషధే నిషేణ శల్యాణ సుఖా శివో సుమనా భవ విజయం ధనుహూక పర్తినో విశల్యో వానవా ఉత అనిశన్యస్య ఉరస్య నిషంగటిః నమస్తే అస్తు.